శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కేకేయనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః శృంగార ఆర్తికి జయ జయ శ్రీ సీతారాం.

త్రిలోకనాయకం దినేశవంశమండనం మహేశచాపఖండనం మునీంద్రసంతరంజనం సురారివృందభంజనం మనోజవైరివందితం అజాదిదేవసేవితం విశుద్ధబోధవిగ్రహం సమస్తదూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాం గతిం భజేశ శక్తిసానుజం శచీపతి ప్రియానుజం త్వదంగ్రిమూలయేన రా భజంతి హీన మత్సర.